0: ఇల్వార్వన్
1: శరబ్లై పంగిజ్రేజం
0: బహైరే
1: శ్రీ జందర మందిరేజం
0: వాలైవ
1: శ్రీ జగబ్లై పంగిజ్రేజం
0: వాలారవ వలహ